ఆ వల్లల్లో మా కళ్ళంగా వెర్రలు విట్ట వెళ్ళంగా గొరిగిలిక్క ముందిరికన్న కోన కొబ్బర కొయ్యాక కజ్జామియ్య వల్లంటే మాటికి నా రుర్రెక్తర డమ్మల్ డిమ్మల్ రిమ్మంటే కాటికి నా ఊవ ஒரு சட்ட ஒரு பல்பம் ஒரு பேண்ட் ஒரு பேனா ஒரு சட்ட ஒரு பல்பம் ஒரு பேண்ட்.

నోవియా నో వెనయా లవ్వియా వాటియా మీ మవయా డావియా నోవియా నో వెనయా లవ్వియా.